0: ప్రభు త్వరపడి సమర్థించడానికి
1: त्यसको माया लागिरहेको त्यसले पनि लगाएर हेरिरह्यो।

ఆశీర్వదించిన ఈ విలే మొదలైన వాటి ఏ ప్రకారంగా ప్రశ్నిస్తూ ఇక